శ్రీ అల్లపురుష మహాదేవకి, శ్రీదేవపురుష మహాదేవకి, శ్రీ దీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానందీ భగవాన్కి, విశ్వగురు మామండలి శ్రీ యోగి రాజపురం పూజ శ్రీ సద్గురుదేవకి, పుణ్యన్ భారతీ మహారాజ్కి, సత్య సనాతన ధర్మకి హరి ఓం.